శ్రీరామలలా భగవానికి, శ్రీ ఆనందకంద భగవానికి, శ్రీ కౌసల్యానందన భగవానికి, శ్రీ దశరథనందన భగవానికి, శ్రీ కైకేయీ నందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారుభయ్యనికి, శ్రీ హనుమాన్జీ మహారాజుకి, శ్రీరామ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథకి, శ్రీ అయోధ్యాధామ

0: ఓం లోపాముద్రాయై నమః ఓం శ్రీకావేర్యై నమః ఓం అనంతగుణగంభీరాయై నమః ఓం అర్కపుష్కరసేవితాయై నమః ఓం అమృతస్వార్థలీలాయై నమః ఓం అగస్త్యమునినాయకై నమః ఓం ఆశాదుకేతుకై
1: నమః కావేరి కే కినారే కినారే సునియే అఖిల భారతీయ రూపక కార్యక్రమ అనుసంధాన్ ఆలేఖ్ और प्रस्तुतीकरण H.V. रामचंद्र राव। ध्वनि संयोजन एवं प्रस्तुति सहाय A.R. गोपालनायक।